0: గారే గారే
1: ఏ జరబడది
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక పట్టా
0: గారే గారే
1: ఏ సూరకి దరది ఏ సూర ఇన్నాయా ఇదు
2: ఎక్క చతుర నార అమ చోడగలే.

0: గారే గారే
1: గరబడది
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక బట్ట
0: గారే గారే
1: సూరకి దరది సూర్ ఇన్నాయాదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలదే ఎక్క చతుర నార అమ్మ పక్కన కరక గదే
3: మేద మన కే ద్వార ఏ భూతత జాత అమ్మ మదత జాత అదే ఏ చతుర నార.